0: మేము హర్ వక్త ముతహా కూర్ చెక్కడాలి వచ్చే కళ నా కూర్తా ఇష్మా వాషింగ్ పౌడర్ ఉడల్ సేర్ ఇక్కడైతే ఓ స్టూల్ కూర్ వల నా పాశోల్ ది
1: అచ్చాయి మిస్ డి బ్యాహే కూర్తా జహార్ సర్ అవరం ఓ దార్ తా ఉయ్యా చెప్ప ఇష్మా వాషింగ్ పౌడర్ సే సదా సే ఖాస్ ఖాసూసియాత్ తి
0: తారే కానా ఇష్మా వాషింగ్ పౌడర్ ఖాస్ ఖాసూసియాత్ దాగా ది చి కపడే సప యుక్షలి కో జోర్ నా జోర్ దా ప గ్యారంటీ సర్ ఖతమ్ కవి జాఖర్ సజుద్ కి ఓ దెమోర్ సర్ఫే ప నిస్బత్ ఇష్మా వాషింగ్ పౌడర్ కామ్ ఇస్తమాలే జి ఓ బలా ఖబర్ అదా కపడే సప ఈ పోవాత్ లోసినా నఖర్ పవి
1: శామ్ ఇస్ డి చి దమ్ రక్షలై రిజల్ట్ యదాయ్ దార్ తా ఉయ్యే దా మోతా చేర్తా మిలవే జి
0: తారే కానా దావ తు దప పని গলছে আন্দ্রন লাকি গেট যান জেবে গালে পশে মার্কিসে দেশমা মেন ডিস্ট্রিবিউটর হাফেজ ইর সাহেব স্যার অর্ডার তে মিলা বিজি
2: মখওয়ার্দ লেন